0: మగ మగరిత మదని సదని సదని సాహోషాయేలో బరుష బైశాఖ మేఘేరు గురు గురు ఓయి డాకె
1: మగ మగరిత నిస
0: మగ మగరిత నిస ధని సరే ధగరిత నిద మగ మగరి